0: ఆల్ ద బెస్ట్ ఇన్ అపసర్ జాబ్ అంకుల్.
1: థ్యాంక్ యూ అంకుల్. ಸಚ್ಚು, ಈ ನನಾಂಡಲ ಒಂದು ಕ್ರಿಕೆಟ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅವ್ಪುರ ಬುಡ್ದು ಜಾಬ್ ಜಾಯ್ನ್ ಆಲಾವಾ ಪೋಲ ಇನ್ ಈವ್ನಿಂಗ್ ಮರೆ ಪೊಚ್ಚು.